తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధా తకిధ